పశ్చిమినకు జాగాతా త్యాగాతా కసర్ నెయ్యాలా బాంగడి నైమలా పశ్చిమినకు పశ్చిమినకు పశ్చిమినకు పశ్చిమినకు.